0: OST.
1: ఓఎస్టీ మీ బ్యాగా మిఫార్ మీ బలాలని రాంచీకి బోర్డర్ వేసి ఫహణాళా అది ఎతంగహరిగె కూరి అది మీకు ఫస్తుల సహర్ కురీకి మాజియకం మిఫార్మ్యతి పాకిస్తానులవై హమికిని బొడు హిటకవీలవేణో ఏ పాకిస్తాన్గె మ్యూజిక్కి తారీఖ ముళిం బదల్కొల్లి హాసరాగి విస్మే ఎయి నవార్ సతేక ఫస్తుల సవణహర్ రిలీజ్ కురి పాకిస్తాన్గె సినిమా తారీఖ ఎమ్మె కామ్యాబ్ ఏ ఫిల్ము కమవా అర్మాన్ మీ ఫిల్ముకి బొడు కామ్యాబీగె ఎమ్మె బొడు సిర్రకి ఏగె హిక్యామ్ సౌండ్ ట్రిక్ హాసకో ఏగితిరెం ఎ లవేకుం మ్యూజిక్ ముళి దునియ సిస్సువాలి ఏయి అహ్మద్ రుష్దీ కియాఫవా మక్బూల్లవ కొకొ కొరీనా గినబే కబూల్ కురాగొతుం మీ పాకిస్తాన్గె మ్యూజిక్ తారీఖుకో ఫెదును ఎమ్మె ఫురతమ పొప్లవ మీ లవేగె కురిం ఏ సరహద్దుగె ఫిల్మీ మ్యూజిక్ హున్నని హమహిమే గొతక ఎకమకు మిలవే ఫౌ హురిహాకమె బదల్ వెగిందియ మీ లవేగ ಹಕತೆಯಾ ಫೋರಿಗದ ರಿದಮಕ ಜುವಾನುನ ಕಂದಾಣಿಫದ ಜಮಾಣಿ ರಾಗೆ ಎಕುಲವಿಗೆಂಬಿ ಮೀ ನವಾರಸತೇಕ ಫಸ್ತುಳ ಸವಣ ಆಹರುಗೆ ಅಡುವೆಹುಂತೆರಿನ ಮುಳಿಂ ಆ ತಜ್ರಿಬಾಯಕವಿ ಫಸ್ತುಳ ಸಹರ್ ಫಹುಂವೆಸ್ ಕೊಕೊಕೊರಿನಾಕಿ ಅದಿವೆಸೆಮ್ಮೆನ್ ಲೋಬಿವಾ ಅದಿ ಫೆಷೆ ಮ್ಯೂಸಿಕ್ ಕೊಳಂವೆಸ್ ವಗುತುಂ ಎಯಿ ಕೊಲ್ಲವೇ ಕಂಗೆಂಗೆ ವರುಗೆ ಫೋರಿಗದ ಲವೆ ಮ್ಯೂಸಿಕ್ಗೆ ದುನಿಯೆ ದಾಯಮಿ ಗೊತಕ ಬದಲ್ ಕೊಲ್ಲುಮಕಿ ಹಾಮಮ್ಮಿ ಮಿ ಹಫ್ತಾಗೆ ಶೋ ನಿಮ್ಮಾಲಾಣಿ ಮುಳಿಂ ಆ ಫೆಶುಮಕುಂ ಅದೇ ಮ್ಯೂಸಿಕ್ ಎದುನಿ ಸಿಸುವಾಲೆ ಮೀ ರೀತಿ ನವೇ

మీ మరియం రిఫ్కా రషీద్. రిఫ్కా గ్యాడ్ దివి ఎఫ్ఎం. దివి ఎఫ్ఎం దివి నారే.

ప్రతి మినిట్ మీను దేకి మీ ఖర్చు తెవి హెఫ్ఎం మీ గడి కడుగు మేము కురి ఎమ్మె కింద టీ టైమ్ రిక్వెస్ట్ మీ షోగా అని కావేస్ ఇతరు మెసేజ్ అమ్మకి ఆల్దేని జహాల దీప దివేఫం దెరియాగె మగె లోబి దారి ఫుడా మీ లవ వర ఖాస కుజక జహాల్ దే లవ ఎమ్మి ఉమ్మిద్ కురెన్ జహాల దేని కమ మగ లోపి దారి ఫుడా ఎ లవ జహాల దినుగె కురెన్ గడి ఫిష్ మొగతుం గెనిస్తే అమిల్ల రాగె లవ ఫుడ తమి హిమనాల్దేని మిల్ అమిల్ల రాగె లవ ఎ ఫహు దెరియాగె తీ లవ గెనిస్తేనా

0: కొబ్బల
1: దివేహిబహుగా సుకుంకురే వేయకుడతా కీ కొబా
0: అలిఫు సీను నూను తా షవియని
1: రంగళు ఫెంవెరుం ఎమ్మె మ్యాక్ కొబ్బునాయని కీనే
0: నాణె ఫుల్ ఫిల్లెవు
1: వరర్ రంగళు వెహేతా ఫెన్నిగు మేబుణమ కీ కొబా
0: లిబే ఫుర్సత్గె బేనుం హిఫు మడు కొబ్బల కీ కురం కురా సువాలెత్తమే
1: మి తయారువని దివేహేఫే ముంగెనస్తే షవియని ప్రోగ్రామ
0: షవియని ప్రోగ్రామే దివేహిబహుగా సువాలు అన్న కొంగెనకు అన్నని
1: కొమ్మె హుకురు అది హొనిహిరు దోహెగరే అగ్గడి తిరిహుగా
2: Xavier.

అది ముమినకు కంగావా హాల్ ఆఖరతం ఎది ఎద్వహట్టకా మసకె కొఫి మీహా దన్నాషి ఫహె ఎవరెన్నీ ఎవరెంగె మసక్కె మక్బూల్ వెవి శుకురు లిబ్గెంవా మీహున్నే.

రసకలాంగ దివ్వా దివ్వుంతకు మిబా మీహున్నాయ్ ఎవరెన్నాయ్ ఎమ్మెన తిమన్ రసకలాంగ దివ్వమే కలేగి ఫానుగి వెరి రసకలాంగ దివ్వా దివ్వుమకి మనా కురవేనే ఇచ్చికంగా నువ్వే.